മകാമരി സരിഗമഹാഗണപതിം. പനിസരി സ നിനിപമ സരിഗമഹാഗണപതിം. നിത്ത നിപ്പ നിപ്പം മാരി സരി സമസപ സനി മഹാഗണപതിം. ని బని బని బని బమ బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బని బ